అనుకరేభిష్టపది పరమయ్యాకే గుణ చేత పరాని గమనమూల్తే గమన దృష్టాది జంతు సాజ సవార్ సింగార్యా గర్భ అగన్ మే జనే ఉభార్యా బార్ వ్యవస్థా తుజే ప్యారే దూద పర జోబన భోజన సుఖ సూద బిర్ద భయ ఉపర సాక్సన్ ముఖ పియావు బైఠకౌ దైన ఏ నిర్గుణ గుణ కశునా బుజ్జాయ బక్ష లేహో తో నానక సిజ్జా సంహసా జయ ప్రసాద్ పీవే శీతల జలా సుఖదాయి పవన పావక అములా జయ ప్రసాద్ భోగే సబ రసా సగల సమగ్రి సంగ సాద్ భసా దినే హస్త పామ కర్ణ నేత్రరసనా తిసేత్యా గబ్రసంగ అబ్రసంగ రచనా ఐసే దోహముడ అంధ వ్యాపే నానక కాళ్ళ్యో ప్రభ్యాపయా దంత జురాఖన హార్తస్యా ప్రీతనా కరా గవార్ జాకీ సేవా నమృత పావే తాస మూఢా మన్నై లావే జో ఠాకుర సత్ సదా హజూరే తాగు అందా జాన దూరే జాకీ టహల పావే ద్రగేమాన్ తిసే విసారే ముగ్ధ అజాన్ సదా సదాయ పుల్లన హార్ నానక రాఖన హార్య పార్ రతన్ త్యా కౌడీ సంగ రచ సా చోట్ చూట్ సంగ మచ జో ఛటనా సు